శిష్యకే కడికే చదివీ చేతాయ బిత్తదా బిత్ పల్ మే యాద్ కరాతా నాదా విశ్వాసికనే.